శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం బృహస్పతే ఆదియదర్జో హరేహాద్విమద్విభాతు క్రతు వచ్చనేకు జద్ది